పంగరున పేడ గవల సాంగకి దాదాశిలగా అన్ తుజా రోజచా అనుభవ అసుని కితికి.